నిఖిల్ కేనందులారు, రేడియో నినాద 90.4 FM. తుళు ప్రసారుడు ఇత్తే పుత్తూరు నరసింహ నాయక్ మేరు పండిన కిలవు తులు పదుకులేని కేనుగా.